0: చెయ్యా చెయ్యా చాంగురే.
1: రే ఏంట్రా ఇది, ఇది ప్రోమో సాంగ్ రా?
2: కరెక్టే అన్న, కానీ పెళ్ళి
1: అయితే? రే సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా, ఏం నమ్మట్లేదా? కాలంటి థియేటర్కి వచ్చుడు. లీలా కొంచెం వాళ్ళకి చెప్పు.
3: హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా.